0: ఫస్ట్ మినిట్ మీ దివ్యరాజ్ చెక్కాడు.
1: ఐకియా ప్రెజెంట్స్
2: బాజ్వర్ హెన్రీ.
0: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్. అల్మెన్ హెంతేన వర బాజ్యవర్ హెందున కేదం మీద ప్రోగ్రామ్ అల్మెన్ కురేద్దాన మీద ప్రోగ్రామ్ అల్మెన్ ఫుర్తమ తారీఖ్ ధన్యవాద తారీఖ్ బ్యాదార్ మీదకి రబీల్ ఆఖిర్ మహుగె నువా బడ దోస్ సాస్తె సాడి సబ్బనహార్ కురియ మీదని సెప్టెంబర్ మహం విహివణ దోస్ మీ దిహా సభ్య బనహార్ ఆదిత దోస్ అవన్న మీ ఫిషిగ మీది అది మీ అనకాస్ కూడా బంద కప్ప అనకాస్ అవన్న మీ అనకాస్ ఫెషిఫ్ ఇంకైతే దెంగ్ ఉత్తరనఖే మీద మీ సాధవణ దోస్ దెంగ్ సాధవణ దోస్ మెహసా మ్యాస్ బ్యాదార్ నకతుగా వాహ దక్కాదార్ మీద వర హిగ్గా వర రీతి దువహెగ్గె గొతుగా అవన్న ఫెనిగె మీదని అది మీ ఒక ఇరవకురవి అవును మీదుకురని ఇంకేతో హమ రీతి దుహక్ గుర్తుగా వేంది అనకం వేతి వేదింగ్ దుహక బ్యాదర్ అవడం మొత్తం కూడా విసారు అవడం కమిగిన మిద్య కాగంటక బుద్ధ హిసాబం ఫిషింగ్ అవడమైన కేరికొలకొడు వైద్యం ఏకంగా వినమస్ హమ మీ రీతి వామి అన్నాను ఎన్నో తెలిసి ఎంవేమో మీ అదుగే మీ ప్రోగ్రామ్ కొరియర్ దారు తిబ్బే ఫుడ్ అది అవడమే ఇరవకురవి కూడా ఇరకొడు గెతిరేగ మోస్మా బిహే ఎమ్మె బాహుగ మౌదు మత మోస్మా బిహే గోమి ఇద్దరు ఆమె ఎదురు కొగ్గినస్తే
3: అక్కడ తిరిగి సింహ ఆమె మెదుగు ప్రోగ్రామ్ కురి గెందారు మీద ముహి మౌదు కళ్ళు మేము బాహక దక్కాలని అడుగు మింగి అడుగు మేము దేతర దేతర దేతర దక్కాల వాహక ఎమ్మిది నఫ్సాని బయతకా మీద హేం తెరికం కుడబం ఉంది మా దాని మసలు తెక్కువ హేం తెరి కురుం గేత వాహకతకి అడుగు మేము దక్కం అది నఫ్సాని గొతుంది దుళహో కొంగురు మవ్వస్ ముహిము వాహకతకి అడుగు మీ కురిమాని దక్క ఫెన్నమెస్ మీద మీ దక్క వాహకేకి నఫ్సాని బయతకా మీద హేదు తెరికం కుడవం దిమా విధాన మస్సా తక్కువ
0: బాహే ఇది బేఫలం అవడమైన మీద హితాకుల్లా ఇంకేతో అవడమైన తిరగద్దు వర ముహిమ్ కమ్మిగి వాహక మీద దక్కాదు ఇంకేతో నఫ్సాని బలిగి వాహకి అవడమైన కురింగ్ వరం ఉందకు వాహకి దక్కాద హిన్నమెస్ మిహార్ అవడమైన హిసాస్ కురే బై ఫార నఫ్సాని బలితక మీద అవడమైన అవడమైన అలా నుది విజయ విధానకు అంతత కాదు ఎవే మీ అవడమైన ఇవని మిహార్ అవడమైన తెరగద్దు మగ్గిన బేఫణ ఇంకెవడన్నా అని నోడి దక్కం బేనం వెఫోయ్ వాహక ఇంకేతో దక్కం జహే వాహకే ఏమి మీ దక్కం మీ జహే సబకివిస్ అవడమైన మీ సబం దిబే గెల్లుంత వాహక బోడ ఇంకేతివి నఫ్సాని బలితకా మీద హెల్ తెరిక కుడవము దిమావిధన మత్సల్తకి కొబా హే మీ అవడమే మీద మౌదాకి
3: అదే ఇన్సానాగి అమిల్ల దిరియులు మషా ముళి ముష్టమెవ్వస్ ఏగ నేదివే అసలు వరబుడు ఫోరా కమెకం అని ఏగ తిరిగ హిమినే ముహిము కంతత్వస్ హూరే ఫర్వా హోదుమ ఫస్ట్ లస్వం కహల వరగిన కంకం హిమ తిబెఫునే సది మిక కితమ కమ ఫాహక్ కురవ్వే పిఎస్ఎం మే అన్న నొట్టుకోల్లవ్వ ఫోను గుళువ్వాని తిరి తిరి హతరే సుమింగ్ హై సుమింగ్ హై వినంబర దెన్ లవే రిక్వెస్ట్ కురే ముగ ఫుర్స తమ్మి హాన్ ఫిష్ కెమ్ మేతి హుళువాల హగ్గడి ఫన్సా సింగ్ మహమే తిబెఫున లవే రిక్వెస్ట్ కురవ్వేన్
0: దయాకి గహమ హగ్గడి ఫన్సా హమే రిక్వెస్ట్ ఫోన్ నంబర్

0: మీ రికార్డింగ్ హెగ్గడి 33 మీ దివ్య రాజ్యగడలు మెగ్నస్తున్న బాధ్య రహందన మీదకి ప్రోగ్రామ్ తెబేహన మెగ్నస్తున్న అండ్ రమీస్
1: దేగల్ గుండి ఇస్మి మీదకి ప్రోగ్రామ్ గల్గు మే వాహక దక్క మీద మౌలోకి నఫ్సాని బైతక మీద హేలిన్ తెరికం కుడవము దిమా విదాన్ మస్సల్ తాకి కుబాహే ఎమ్మి అలాన కసి అల్గు మే హుం తెరిక వాహక దక్కాలన మీ ఫర్ దియాన అస్సలాము అలైకుం దియాన
2: అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు
1: దివర్ బాజర్ హెన్న కేదెంగే తో
2: కొలం వెస్తే బెఫ్రోన బాజర్ హెన్న కయలే
1: నఫ్సాని బలితకా మీద హేయం తిరికం కుడవ ముందు మావదాన్ మస్సలతో వివాహ కలుగు ముమ్మి దక్కని కుమేత దియానాకి ఖయాలకి
2: మియారు నఫ్సాని బలితకు జెహుని మమిహున్ నన్ని దిమావా కంతత్తకకి ఎమ్మె పొడు కమకి మీహు కెరగ బుణన్ను కెరిఫ ఎన్నని దెన్ ఎహెమ్మిహున్న వెస్ ఎక్క బలాను గణవి నిదో హిన పునీమ వెస్ బల అనుగణ వేతివి మీ నుబుణని తెన్ ఎహెం గొస్ పరీగ ఎహెం ఉళెము ఉళెము గొస్ ఏనా వర బుడ బలివి ఏనాగి దిరి ఉణమ వెస్ హేగి ఏదేవి అసరు కురం పష బై ఫహర దరిన్న అళాను దేవి సిరిమిహ ఏనా మతి సోహివె ఏనాగి దిరి ఉణు హలాకువె తెన్ ఏనా విస్నని ఏనా కియవెస్ మీహెన్నోని మీహుంగే కొరిమతిగా మీహు బలాగల్ల మీహు నోనికి దెన్ తిమన్నాక రంగళి నువాణే దెన్ బై ఫహర హమ మీ నఫ్సాని బలి జహునిమ ఎక్కల డాక్టర్ దక్కాగి బేస్ కామెస్ దేను నువే ఫహురే దెన్ బాగుదకి మీ బై మీహు మిబునాని బేస్ కామ్ తెహీమ ఏ బేహ మీహ హేనే నయ్యేదో ఎహెం విమ బేహ హేనునిమ దెన్ ఏ నుకై నువాణే వర బారుగదా ఇచ్చకే నింజెన్ నుఫిలానే నారత హలాకువాణయ్యేదె ఇకహా విష్ణుంత విష్ణి ఏనే అంటే వర బొడు కమకట్ నెమ్మని దే ముజుతమోగా విస్ ఏనా బల అనుగన్నాని గిన మీహున్ని దే మీహు కూడా మసక్కెత్తగ బ్యావేరి నువ్వేనే దిరుగుముగే వెస్ కమి నువ్వెలే హెస్తేనే నష్టాని బలిత జహుని మా మీ దిమావా కంతత్తాకి దెన్ మీ ఆయిలా తెరే వెస్ ఏనే ఎహి తెరిక నులిబి ఎవదే బయపహర ఆయిలాగి మీహున్ ఏనా బల అనుగని ఇబ్బారు నులిబి ఇకహా కంత విస్ ఇవ దిమావే దెన్ దెన్ హోమ దెన్ ఒషో దెన్ దెన్ హెన్ తిబే మీహు వెస్ ఇవా తిబే నస్తాని బాది దెన్ హమ ఇపునా హెన్ ఎక్కల రంగలు నువా తిబే దెన్ మీహ మాయూస్ వె కం బొడువే హాస్ వె ఇంగి సమ నస్తాని బాది జోనిమ దివావ కంతత్త దెన్ ఏ బలిన్ అరాగతమ ఏ హివ్వరి దేన మీహ కు నతివెస్ తే బై మీహు నంగి వర హివ్వర దిబే దెన్ హమ మీహు పునే దో దక్కారే దక్కం బేస్ కురాసి కురిమ రంగలు వాణే దెన్ ఏ ఫరాత్ ఏ ఫలియ వాక దక్కలరు వెస్ సమ ఏవతివు ಬರಬ್ಬಡ ನಷ್ಟಾಣಿ ಬಲಿಜೆಗೆ ನೊತೆದು ಸಹಮ ಪುಟ್ರ ಅಣುದ ರೇ ಹೃಯ ಹಮ ತಿವೆ ನೀಹು ವಿಸಮ ಬಲಿಗೆ ಸಮಬಂದ್ರೋಣಿ ಒಮ್ಮೆ ತಾಕ ತದುವಾತಿ ಉಂದಗುರೆ ವಾತಿಯನ್ನು ನಮ್ಮ ಬಿರುಗಣ್ಣಣಿ ಬರಣಿ ದೋ ಬಿರುಗಣ್ಣಣಿ ಇದೆ ಎಗುತಾಗ ಹಮ ದಿನಾಯ ಸತಿಮ ಶಿವತಿವು ಹಮರ ಮಾಲೆ ಹಮ ರಾಜ್ಯ ಬೇಸ್ ಕೊದ್ದಿಮ ಶಿವತಿವು ಮಿರಾಟು ಗಶಿರಂಗಾಳ ವೆಸ ಏಮ ಏಕಂಕಮ ಏ ನಿಹಾರ ಏ ಕಂ ಬಲ ಅನುಗಣೇ ಸತಿವೆ ನೀಹುನ್ನ ಹಿವ್ವರದೇನೆ ಬಯಕು ನುತಿಬೇ ಹಾರತ್ತಗೆ ಬಾದೆ ಬೈ ಫಹರ ಅಣಿಂಬೆ ಫಹರ ಬರಗಿನ ಮೀನು ಗೆಬ್ಬಾರ ತೊಂದಿವೆ ಹೆಂ ಕುರಿಂ ಬಾಹಗ ದಕ್ಕಿ ಬೇಫಳಕ್ಕೂ ವಿದಾಳ ಹಿಂಗ ಮೀ ಅಣಿ ಇಬೇ ಫಳ ಕಣ್ಣಿಗೆ ಸುವಾಲ ಕೊಡೆ ವಿದಾ ಎಮಿಹಾರ ಎಮಿ ಹುಂಗೆ ವಾಹಕ ಹಿಮ್ಮಿ ಹುಂ ಡಕ್ಕ ಫಾಣೆ ತಿವೆ ಮೀ ಹೆಕ್ಕರಿಗ ಬುನನ್ನು ಕೆರಿಫ ವೆಸೆವಾ ತಿವೆ ಬುನಿ ಮದೆ ಎಮಿ ಹುಂ ಅಣಕ್ಕ ಏನಾ ದೇಸರಿಗ ದಕ್ಕೆ ಬದಲ ವೇದಾನೆ ತಿವೆ ಎಮಿ ಸ್ಲಫ್ಸಾನಿ ಬಾದಿ ತಹಮ್ಮಲ ಕುರ ಮೀ ಹುಂ ದಿಮಾವಾ ಮಾಸ್ಟರ್ ಕುಮ್ಯಾ ಕಸ್ತೆ ಮೀದೆ ಬರ ಬಡೋ ಕಮ ಕಮ್ಮಿಯಾ ರೇ ಸ್ವಾಮಿ ಗೈ ಬಜೆ ಹೇ ಹಮ ವರ ಗಿನ ಮೀ ಹುಂ ಗೆ ಬಜೆ ಹೇ ಮೀ ಹುಂ ನ ಎಬ್ಬಾರ ದುಂದಿ ಹಿವ್ವರು ದಿ ಎ ಮೀ ಹುಂ ನ ಕಿ ಸಿಂ ಬೈ ಎ ಜೆಹಿ ಫತಿ ವಿ ಬೈ ಕ ಬೈ ಮೀ ಹುಂ ಬುನೆ ನಷ್ಟಾನಿ ಬೈ ಹುಂ ನಾನಿ ಎ ಜೆಹೆ ಎಚ್ಚ ನೋಣಿ ಕಿ ನಷ್ಟಾನಿ ಬೈ ಯಕಿ ಎಹೆ ಮೀ ಮದೆ ಕ ಬಲಿ ಎ ಫೋನ್ ನ ಮೀ ಹತೆ ಅನೆ ಕಿ ನೆ ವೆ ಗೆಂ ಬೈ ಕ ಕು ಬುನೆ ದಾನೆ ತಿಹುರು ಜೆಹೆ ಗೆಂ ನೆ ಅನೆ ಕ ಕು ಬುನೆ ದಾನೆ ಜಿನ್ನಿ ಗೆ ಸಬಾ ಬುನೆ ಬೇರನ್ ಜೆಹೆ ಫೋನ್ ನ ಸಮೆ ಕೆ ತಿಯಾ ಮೀ ಹಾ ವತ ವಿ ಸೇವಾ ಆದೆ ಮೀ ಹಾ ಗೆ ಸಂತತ್ತ ದೆನ್ ವರ ಬೊಡ ದಿರಿಯುಳುಮುಗ ದಿರಿಯುಳು ಹಮ ಮಾಯೋಸ್ಯ ದಿರಿಯುಳುಮುಗ ಏನ ಕುರಿಯದ್ದಾಂ ಬೇನು ನುವೆ ಫದೆಂ ಹಮ ಹುಣ್ಣ ಹಾಲತ್ತವ್ಯ ಸೆವ ಆದೆ ಏಮ ನಫ್ಸಾನಿ ಬಲಿ ದಿಹೆ ಫತಿವೆ ಮೀ ಹುಣ್ಣ ಹಮ ಮೀ ಹುಂಗೆ ಎಬ್ಬಾರದೊಂದೇವಿ ಹಾಲತ್ತ ಅಯ ಅನುದೇವಿ ಗೋಸ್ ಹಾಲತ್ತಕ ಎಮಿಹ ದಿ ಅನುದಿ ಏನ ಏ ಗೋಸ್ ವಿಷ್ಣುಂತಕ ಅದುರು ಕೊದ್ದಿ ಏಕಂಕಂ ಕೊದ್ದೇನೆ ಬಯಾಕು ಹೋದಂಬಿ ಮೀ ಹಾಲತ್ತ ಅಯ ಅನುದಿ ಏ ಮೀ ಹಾರ ಮೌದು ಮಾತು ವಿಸ್ ತಂಕೊಳೆ ಮೀ ಹುಣ್ಣ ವಿಸ್ ಮದಿ ಮದು ಆ ತೀವಿ ಕಣ್ಣೆಂಗೆ ಹೆಂ ಬಣಿ ವಿಸ್ ಕಮಕು ರೆಡಿಯೋ ತಕುಂ ಬರಾಗಿ ಬಾ ಫೋಣುವ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಳಗಣ ವೆಸ್ ಚೇತರ ಇತರೆ ಹಿಂಗ ಅಡವಹಾಲ ಬ್ಯಾವೇರಿ ವೆಲ ಎಹಮಿ ಮಮ್ಮಿ ಹಾಲತ ಅವಮುಗೆ ಕೊರಿ ಪ್ರಥಮ ಬಲಿ ದೆನೆಗಣ್ಣ ಸೇವಾ ಜಹೇ ದಸ್ಕುರ ಇಂಗೆ ಹಮ ಕುರಿ ಕೊಳಗ ವಿಯಾವೆಸ್ ಕುರಿ ಕೊಳಗ ಬಾಲಿ ದನೆ ಗಣೆ ಎ ಬೈಯ ಹರುವಾ ಹೋದಂ ಪರಂಗ ಬಜೆ ನೀಗ ಹಮೈ ಕಣಿ ಬೇ ಹೆನ್ನು ಎ ಬಜೆ ಮೀಹುನ್ ತೆರ ನುಕುಮೆ ಒಣೆ ಏನಾ ಎ ಬಜೆ ಏನಾ ಹಿವ್ವರ ದೆ ಗಿನ ಮೀಹುನ್ ಏನಾ ವಾಹಕ ದಕ್ಕ ಎಕಣಿ ವಾ ವಗುತುತ್ತ ಮದುಕೊ ನೀಹಾವೆಸ್ ವಿಯಾವೆಸ್ ಮೀಹ ಎಕಣಿ ನುವೆ ಏನಾ ಒಯ ಬೇಣೆ ಗೊತ್ತಕ ಎ ಬಜೆ ಮುಳೆ ಬೇಣೆ ಗೊತ್ತಕ ಏನಾಗಿ ದಿರಿಹುಳುಂ ಬಟ್ಟಂ ಕುರ ಎ ಬಜೆ ನಫ್ಸಾನಿ ಬೈಯ ಹೊಸ ಎಡೆ ಮೀಹ ಎಮಿಯಾಸ್ ವಿಸಿನಂಗಿ ಬಜೆ ಬಾಲಿ ಜೆಹುನಿಮ ತಿಮಣ್ಣೆ ಎಮ್ಮೆ ರಂಗಳ ವ್ಯಕ್ತಮಾಕಿ ಎಹೆಮ್ ಮೀಹುನ್ ತೆರ ನಿಕುವೆ ಮೀಹುನ್ ಅಕೀಗ ಉಳುಮೆ
1: ತಜ್ರಿಬಾಗ ಗಾಯ ತಿಮಾಗ ಮೀಹು ಮಿಸಾಕೊಮ್ಮೆ ಆಯ್ಲಾಗ್ಯ ಸಮಿಕಾ ಕಂಕಂ ತಜ್ರಿಬಾ ಕೊಫ್ತಿಬೆ ತಿಬೆದಾಣೆ ಹುಡಿ ಹಾಯ್ಲಾಕೆನ್ನು ಮಿದೆಸ್ ಹುಡೆದಾಣೆ ಹೆಣ್ಣಮೆಸ್ ಅಳ್ಗೊಮ್ಮೆ ದಕ್ಕಮ್ಮೆಳೆ ವಾಹಕೇಕಿ ಮಿ ಬಯತಕ ಮಿದು ಹೇಳುನ್ ತೆರಿಕ್ ಮುಂ ಮುಹಿಮ್ಮೆ ನಫ್ಸಾನಿ ಬಯತಕ ಮಿದು ಹೇಳುನ್ ತೆರಿ ಮುಹಿಮ್ಮೆ ಅಲ್ಗುಮೆನ್ನ ದೇವಂಗಂ ಎಹಿ ತೆರಿ ಕಮೆ ಎಮ್ಮೆ ಫುರಿ ಹಮೆ ದೇಶೆ ಎಮಿಹುಂಗೆ ವಾಹಕ ತಂ ಅಡು ವಾಶೆ ಎಮಿಹುನ್ ಎಬ್ಬಾರದುನ್ ದೇಶೆ ಅದು ಎಮಿಹುನ್ ನಾಯಕಿಗ ವಾಶೆ ದೆತ್ತ
0: ಅಲ್ಗುಮೆನ್ನ ಬೆಹಳಕ ಗೋಳಿ ಫಣಕ ಸಸಂ ಅಸ್ಸಲಾಮು
1: ಅಲೈಕುಂ ಹಸನ್ ವಾಲೈಕುಂ ಸಲಾಂ
3: ಸಾಜೆ ಹಂದ್ರಕ
1: ಆ ದರ ಬಾಜರ್ ಹೆನ್ನಕ ಇದೆನ್ ಕಿನ್ನೆ ತೋ ಕಂತತ ಕಿನ್ನೆ ತೋ ಕಂತತ ಹಸನ್ ಮಿ ದಕ್ಕನಿ ಕ ನಫ್ಸಾನಿ ಬೈತಕ ಮಿದು ಹೇಳುನ್ ತಿರಿಕಂ ಕುಡ ವೆಜ್ಜಿಯ ದಿಮಾವಿ ದಾನಿ ಮಸ್ಸಲ್ ತೈಕೋ ಬಹೆ
3: ನಫ್ಸಾನಿ ಮಿ ಹೇಳುನ್ ತಿರಿಕಂ ಮಿ ಏಕೆ ಕಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಪ್ಪಾ ಬಾರುವ ಸ್ಲೋ ಮ ಅಂಗಳಾ ಕಡೆ ಮಿ ನಫ್ಸಾನಿ ಮಿ ಹುನ್ನ ಬಹೆ ಕಹಾರ ಕೊಮ್ ಮಿಸ್ಕಾಲ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕ ಹಿಂಗಾಗೆ ಮಿ ಹುನ್ನ ಹೇಳುನ್ ತೆ ಮಿ ಗೆಂಗುಳೆ ಬೆ ಫೋನಸ ಅದಿ ಮಿಸಾಲ ಬುನೆ ಕಮಂಜ ಆಯಿದಾ ತಕುಗೆ ಸಬ ಕಿನ ಬೆ ಫೋನ ನ ಹೇಳುನ್ ತೆ ಕಮ್ ಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕ ಬಾಗೆ ಮಿ ಹುನ್ನ ಹೇಳುನ್ ತೆ ಕಮ್ ದೀಸ್ ಕಮಂಜ ಮಿ ಹುನ್ನ ತಂ ಕೊಳ ಫಸೆ ತಕ ದಿಬೆನ ಕನೆ ಅಳುನ ಹೀವನ್ ತಿ ಯಾ ತಿ ಕೆಂದಾ ಗೋತುಂ ವೆಜ್ ಕಮ ಬೆ ಬೆ ಫೋನ ತಿ ಬಿ ನಫ್ಸಾನಿ ವಾ ದೆ ಕಿ ಕಿ ಬೈಕ್ ಗೆ ಗೋ ಕೋತ ಕಿ ಬಗ್ತ ಗೆ ಗೋ ಕೋತ ಹವಾ ದೆ ಬೆ ಮಿ ನಫ್ಸಾನಿ ವಾ ತಿ ಬಿ ಮಿಸಾಲ ಬುನೆ ಕಮಂಜ ಅನೆ ಬಿರು ಗನೆ ಗೆ ನೋ ಮಿಸಾಲ ಮಿ ಅನೆ ಏನ ಅನಿಯಾದಕ ಲಿಪಿಗೆ ಮೀಯಕು ಬಿರುದಾಗಿ ಏಕಾಗೊತ್ತ ಸೆಬೋರಿ ಏಕಂತ ಸರ್ ಡಾಕ್ಟರ್ ದೇಖಿ ಮಾತಿ ಸರ್ ಬೇದನೆ ಬರೀ ಕಾರ್ಯ ಬುಣೆಗೆ ಬೇದನೆ ಬರೀ ಲವ್ ಏತಿ ಅನಗತಿ ಕೊಪ್ಪ ಮೀ ಏನ್ ತರಿ ಕಮ್ಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ತಕ್ಕೆ ಬಾಬಾಗೆ ಆಯ್ದಾತಕ ಏತಿ ಜೆಹೆ ದೇನ್ ದೀಗೆ ಮಿಸಾರ ಹಾಸಕೊಂ ಎಬ ಜೆಹೆ ಹಮ ಉಸ್ಕೊಂ ಮೀಯಕು ಹುಣ್ಣ ಮಿಸಾರ ಎಬತಿ ಬೋರ್ಡರ್ ಆಫ್ ತಿರ್ ಮೇ ಸೆಬ
0: ಪ್ರೋಗ್ರಾಮ್
3: ಮಿಸಾಗ ಡಾಕ್ಟರ್
1: ಹಸನ್ ನಾವು ಅಕ್ಕೆಲ್ಲ ಫದಿ ಸಮತಿ ಬೇಫುಂಗೆ ತೆರೆ ಬೇಫ್ಲಕ್ಕ ಅಳಗುಮೆ ವಾಹಕ ದಕ್ಕಾಲಾನ ಅಳಗುಮೆ ಮೇದ ಬೇಗಿ ದಕ್ಕ ವಾಹಕೇಕೆ ನಫ್ಸಾನಿ ಬಲತಕ್ಕ ಮೇದು ಹೇಳುತ್ತಿರಕಂ ಕುಡ ವೆಜ್ಜ ದಿಮಾವಿದಾಳ ಮಸದ ಕೊಬಾಹೆ

0: ఎందుకు కొరమే మన్నాని లేనా వరికొఫ్
1: ಮಿಗೇತರೆ ಏಕೆದ್ದೇ ಜಾರು ಸ್ನಿದೇವರನ್ನು ಮಿದಂಕಿ ಹಾಬಡ್ ಕಮೆತ್ತ.

0: మీరే స్క్రీన్ మిగిలిన ఫిల్మకి ఫిల్మ్ నా ఉమ్మీద దే మీ ఫిల్మకి మీ దేహాస్ ఎవ్వనాహారు ది మీ ఫిల్మీ ఉదరు గబ్బోటు మగుబోల్ కమింగ్ హోదా ఫావా అసరు గద లోబీకి డ్రామాయ్ మషూరు డైరెక్టర్ ఫాత్మత్ నహులా లి డైరెక్ట్ కొఫావా మీ ఫిల్మకి దివై సినిమాగా ఫాహా కొల్లెవే ఫెమ్వరుగె మసక్కతే దెన్ ఫిల్ముగె వాహక బీనావెఫావణి తింకల్ లోబీగె మచ్చ మివని తిం మీహుంగె లోబీగె హాదిసతకిగె మచ్చ మీ ఫిల్ము బీనాయఫ మివని ఫిల్ముగె మేగండు తరిన్నకి యూసుఫ్ షఫీ యూపే మరియం నిషా రీకో మూసామణిక్ ఈనాష్ జంసీద్ అహ్మద్ అది మరియం నాజిమా వాహక ఫెషిగెన్ అన్నని దే లోబి వెరింగె మెదుగా ఉన్న వరుగద గుళుమకు నమస్ దిరుళుముగ కొరిమతి వా హితామవరి హాదిసాతకెగె సబబు మీ గుళుమ బొడతి బదల్తకెంగ్ ఆదే ఆయిలి గుళుంతక గురుబాణియ వకివుముగె హిద్దదికం మీ ఫిల్ము వర ఫురిహమయ ఫెనిగెందే ఏ నోలయా
1: కొమ్మేకస్ మిరేగ షోగా మీ ఫిల్ముగె హందాంతం ఆకురవిగెందాణె
0: ఏమి మహింగా మీ ఫిల్ముగ హిమెనే లవెన్ అడుహాలమ బప్పామ ఆహారం వావుఫా మీ లవెన్ మీరేగ షో ఫషానా

0: గడి ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగే మగుదాయ.